0: సమ అనుగ్రహాయ
1: రూపాయలు కోటి హతలియ కమ్ములొత్ పునాదకు రత్త బరి
2: మెగా పవర్ ట్యాగ్ ద డబుల్ విలా
3: సుపరి ట్యాగ్ తున ప్రథమ ట్యాగ్ లక్ష విస లక్ష దికే ట్యాగ్ సమగ సుపరి అంకేట ట్యాగ్ మెగా పవర్.